తమిళనాడులో ఐలాండ్లో మోసో ఈ ఒరిజినేట్లో ఐలాండ్లో మోసము విశాఖ మోసో ఎక్కువ You want them say, "Kalau nak kelamaan, tu non kita turis we stop kami experience yang mana buat island bayu ni kat pusat. Untuk kelir pet lo, untuk about istri tu island bayu ni lo moso, mana now ini special about island bayu ni lo moso.